భగవంతం శ్రీరామచంద్రం శరణమహం. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. చరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయా.